0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం, నా పేరు వర్ష. ఇది సౌందర్య లహరి. మన చుట్టూ ఎంతోమంది మహిళలు ఉంటారు, చాలా బలంగా కనిపిస్తారు, కానీ వారి బలం చాలాసార్లు మనకు కనిపించదు. ఆమె గట్టిగా చెప్పదు, గొప్పగా చూపించదు, కానీ ప్రతిరోజు తన బాధ్యతలు, తన భావాలు, తన పోరాటాలను నిశ్శబ్దంగా మోస్తుంది. ఈరోజు మన అంశం ఆమె శక్తి, నిశ్శబ్దంలో ఉన్న బలం. కొన్ని మనసుకు తాకే నిజాలు, కొన్ని మన జీవితానికి దగ్గరైన అనుభవాలు.

చాలాసార్లు మనం ఒక మహిళను చూస్తాం. ఆమె నవ్వుతుంది, తన పని పూర్తి చేస్తుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది, అన్ని సవ్యంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఆ నవ్వు వెనుక ఎంతో బాధ్యత ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు ఆమె మనసు ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోదు. ప్రతి ఒక్కరి అవసరాలు, ప్రతి ఒక్కరి భావాలు గుర్తించుకుంటుంది.

చెరగండి చెరగండి చెరగండి తాబిల్లమ్మ చక్కట సుకొచ్చనండి చెరగండి చెరగండి చెరగండి అరడేసు పావడేసు కొచ్చ

జరగండి జరగండి జరగండి గూగులే తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి జర

అది బలహీనత కాదు అది గొప్ప బలం అంటే ఆమె అనుభూతి చెందుతోంది అందుకే ఇతరులను అర్థం చేసుకుంటోంది ఆమె కన్నీళ్ళు ఆమె స్పందనలు వాటి వెనుక ప్రేమ ఉంటుంది సున్నితత్వం బలహీనత కాదు అది లోతైన

తమ కోరికలను వాయిదా వేస్తారు, తర్వాత చూద్దాం అని కుటుంబం కోసం, పిల్లల కోసం తమ కలలను కొంతకాలం పక్కన పెడతారు. ఎవరికి తెలియదు, ఎవ్వరూ చెప్పరు, కానీ ఆ త్యాగం కుటుంబాన్ని నిలబెడుతోంది.

మీరు బలంగా ఉన్నారని ఎప్పుడూ అలసిపోకూడదని నియమం లేదు. కొన్ని రోజులు అలసట అనిపించడం సహజం, కొన్ని రోజులు విశ్రాంతి కావాలి అనిపించడం సహజం. విశ్రాంతి బలహీనత కాదు, కొత్త శక్తి.

ఈ రోజు మీకు మీరు చెప్పుకోండి నేను నిశ్శబ్దంగా ఉన్నాను కానీ బలంగా ఉన్నాను నేను చాలా ఎక్కువగా మూసుకుంటున్నాను అయినా నిలబడుతున్నాను

0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
3: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం నేటి కార్యక్రమంలో. నేను మీ కృతిక అంటాను మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు. అయితే మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీ రోజంతా బాగానే జరుగుతుందని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం కొన్ని రిలాక్సింగ్ మ్యూజిక్తో.

శ్రీ సంగీత రసికులారా సాంతృపు వేళ నేనను కొంటున్నాను. అందరూ వంటగదిలోనున్నారు, సహాయం చేస్తున్నారు. అమ్మని బోన్ తయారు చేయడంలోనే ఐ చే బుక్ వాష్ టు ఆల్ ఆఫ్ యు ఆర్ దేర్.

అసలు శ్రోతలారా, ప్రేమ ఒక మహావృక్షం. నువ్వు ఎంత నరికిన గొండెలో తులా నుండి మళ్ళీ మళ్ళీ చిగురుస్తుంది. అయితే ఈ చిన్ని ప్రేమతో కొనసాగిస్తున్నాం.

అవునండి, సంగీత రసికులార కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. అవునండి సంగీత రసికులారా, దౌర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటిటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి, శుభరాత్రి.